0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శ్రీనివాస్ వీణావాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు.
4: Listen to a Carnatic classical Veena recital by Shri D. Srinivas. He is accompanied by Shri K. Sadguru Charan on Mridangam and Shri Nemani Somayajulu on Ghatam.
3: Karyakramamlo munduga vinandi Swami Natha Paripalaya Sumam. Nataraganlo Muthuswami Dikshitar Kriti Aditalam.
4: Shri D. Srinivas begins his Veena recital with a composition of Muthuswami Dikshitar. Swami Natha Paripalaya Sumam in Ragnata, set to Aditala.

0: ఇప్పుడు వినండి రామభక్తి సామ్రాజ్యం, త్యాగరాజస్వామి కృతి, శుద్ధ బంగాళా రాగం, ఆదితాళం.
1: లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ శుద్ధ బంగాళా, రామభక్తి సామ్రాజ్యం, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి షహనా రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన రామా ఇక నన్ను బ్రోవరాదా రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ షహనా. రామా ఇక నన్ను బ్రోవరాదా, సెట్ రూపక తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి పరమ పావన రామ పూర్వి కళ్యాణి రాగం ఆదితాళం రామ్నాడ్ శ్రీనివాస్ అయ్యంగార్ రచన.
1: కంటిన్యూయింగ్ ద వీణా కాన్సర్ట్ యూ విల్ నౌ లిసన్ టు పరమ పావన రామ, అ కాంపోజిషన్ ఆఫ్ రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ ఇన్ రాగ్ పూర్వి కళ్యాణి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఫరజ్ రాగంలో తిల్లానా, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ రచన, ఆదితాళం.
1: శ్రీడి శ్రీనివాస్ కంక్లూడ్స్ హిస్ వీణా రిసైటల్ విత్ తిల్లానా ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ ఫరజ్.

0: ఫరజ్ రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ తిల్లానా విన్నారు.
1: యు జస్ట్ హర్డ్ అ తిల్లానా ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్ రాగ్ ఫరజ్.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ డి శ్రీనివాస్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ కె సద్గురు చరణ్, ఘటంపై శ్రీ నెమ్మాని సోమయాజులు.
1: యు ఆర్ లిసనింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ వీణా రిసైటల్ బై శ్రీ డి శ్రీనివాస్. He was accompanied by Shri K. Sadguru Charan on Mridangam and Shri Nemani Somayajulu on Ghatam.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని DTH పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: You have just heard to Rama Niyada in Rag Karahara Priya. Ragam 24/7, anytime Indian music. In today's Carnatic Classical Music program, you have heard to violin recital by Sri MSN Murthy, supported on violin by Dr. Panthula Rama, on Rudangam by Sri V. Kamalakar Rao. Ragam 24/7, anytime Indian music. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: రాగం ఛానల్లో మీరింతవరకు ఎంఎస్ఎన్ మూర్తి గారి వయోలిన్ వాద్య కచేరి విన్నారు. సహకార వయోలిన్ డాక్టర్ పంతుల రమ, మృదంగ సహకారం శ్రీవి కమలాకరరావు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నేతి సరళా లక్ష్మీనారాయణ గాత్ర కచేరి వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరు కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి నేతి సరళా లక్ష్మీనారాయణ. షీ ఇస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి.
3: కార్యక్రమంలో ముందుగా వినండి గానమూర్తి. గానమూర్తి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: Shrimati Sarala Lakshmi Narayana begins her vocal recital with a composition of Saint Tyagaraja, Ganamurthi, in rag Ganamurthi set to Aditaal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజ యోగ వైభవం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి, ఆనంద భైరవిరాగం, రూపక తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, త్యాగరాజ యోగ వైభవం, ఇన్ రాగ్ ఆనంద భైరవి, సెట్ టు రూపక్ తాళ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరి వేరే దిక్కెవరయ్య రామా షణ్ముఖ ప్రియరాగం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
1: Continuing the concert, you will now listen to a composition of Patnam Subramanya Iyer, Marivere Dikkevarayya Rama, in Rag Shanmukha Priya, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నాపాలి శ్రీరామ త్యాగరాజస్వామి ఉత్సవ సంప్రదాయ కీర్తన రాగం శంకరాభరణం ఆదితాళం.
1: శ్రీమతి సరళా లక్ష్మీనారాయణ కంక్లూడ్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ అ ఉత్సవ సంప్రదాయ కీర్తన ఆఫ్ సెయింట్ త్యాగరాజ నాపాలి శ్రీరామ ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి నేతి సరళా లక్ష్మీనారాయణ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్లపూడి శ్రీరామమూర్తి.
1: You were listening to a Carnatic classical vocal recital by Shrimati Nedi Sarala Lakshmi Narayana. She was accompanied on violin by Shri Kumanduri Krishnamachari and on mridangam by Shri Mullappudi Shri Ramamurthy.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.